మంజులా భగవాన్ కి, శ్రీ ఆనందగంధ భగవాన్ కి, శ్రీ కౌసల్యానందన్ భగవాన్ కి, శ్రీ దశరథ నందన్ భగవాన్ కి, శ్రీ కైకేయీ నందన్ భగవాన్ కి, శ్రీ సుమిత్రానందన్ భగవాన్ కి, శ్రీ చారుభయ్యన్ కి, శ్రీ హనుమాన్ జీ మహారాజ్ కి, శ్రీ రామ జన్మభూమి కి, శ్రీ కృష్ణ జన్మభూమి కి, శ్రీ కాశీ విశ్వనాథ్ కి, శ్రీ అయోధ్యా ధామ్ కి, శ్రీ సరియూ మహారాణీ కి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్య జీ మహారాజ్ కి, గోస్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజ్ కి, సమస్త పూర్వాచార్యో కి, సర్వసంత వైష్ణవ భగవాన్ కి,

సాంగతి పదే సశక్తి సానుజం శచే పదే ప్రయానుజం మదంగ్రి మూలయే నరా భజంతి నమత్సర పతంతి నో భవర్ణవే వితర్క వేచి సంకులే.